మీ ఇస్మాయిల్ అఫాన్ రంగుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొమ్వెలి

ఉహుదు హంగురామాగ ద్వహం హంగురామాగ మరుఖజతక ముమినుం హమ జస్సవ తయ్యారు కురువు మట్టక కలేగ ఫానుగ అహులువరింగ తెరిన్ నుకుమె వడాగండి విహిందు హందు మకురవ్వాషి అల్లాహి మొళం అస్సవా ఒడిగింవా మొళ దిన ఒడిగింవా రస్ఖలాంగి.

ఎవరిన్నకీ తనవస్కం గయ్యాయ్ అది దతి హాలుగా ముదాహేదకుం ఉళే మీహున్నె అది రుళి మథకుం హిఫహట్టా మీహున్నె అది మీసకున్న మాఫ్ కురా మీహున్నె ఇహ్సాన్ తిరిందెకె అల్లాహు లోబి ఒడిగెంవే.

0: అది మరువుమం ఎదేఖంగా ఎబహీ షహీదుమం ఎదే భయోఖంగా హమ కషవరుం విస్ త్యబామీహుం వీముయ్ ఎయి త్యబామీహుం ఎ మరా బద్దల్ కుర్మగ కురీగే ఫహె మిహారు త్యబామీహుం లొలున్ దెకే హాలుగా త్యబామీహున్న ఎకంత ఫెనిజ్జకం కషవరే.
1: දිවෙහි FM දිවෙහි නායකු නුවදිය 1 MHz

0: guest RJ.
1: అస్సలాము అలైకుం. నువ్వు హేకెం మెగాహర్ట్స్ దివై ఎఫ్ఎం మిగడీగా కురియం మీదని గెస్ట్ ఆర్జే. గెస్ట్ ఆర్జేగా మీరేగ షో యాకు మీ బద్ద కొల్లి అడగండు అబ్దుల్ జియావ్ మీ షోకి మీ కొమ్మె హఫ్తా గెస్ బురాసద్ దోగరే అగ్గడి ఫనరామ్ ఫిషిగే నువ్వగడి తీరీహా హమయ ఎహుంతరిం బ్యారు కొగ్గెం కురియగెంద షోయ మీ షోగ బ్యారు మట్టక మెసేజ్ కురవేన్ పిఎస్ఎం ఏఐన్ డిఎఫ్ఎం 91 మీ పేజ మెసేజ్ కురము గెంద మీ మీరేగ సంహాస మౌలు ఎం ఉన్నాను అది మౌలుగా ఎతురు మీరే వర హాసక మెసు ఉన్నాను ఫలితం మౌలు దండవాలన మీరేగే మౌలువకి మౌలు ధన్యవాదాలు కొన్ని ఫాహకొల్ల మీదకి దునియాగే లొలుగే దువస్ వోడ్ ఐ సైట్ డే కొమ్మె ఆహారెస్ అక్టోబర్ మొహగే దివణ బురాస్వతి మీ ఫాహకురవని దునియాగే లొలుగే దువహోగే గొత్తుగా మీరేగే మౌలు సమ లొల గుడువాల ఫాహాసకొల్లాన మీరేగే మౌలువకి లొల కిహా వరక సమాల్కం దేతో దేవేతోయే లొలుగే ఎకేకి కంకమ ఫర్వా కురుంకము గవేస్ నునియాము వరగిన మీ స్క్రీన్ టైం వేసేద కురాణహమ్మ మీ లొలుగే ఎకేకి కంకమ కిహా వరక సమాల్కం దేవేతో రక్కా తెరివేతో మీ మౌలు వాహక దిక్కుం వేణువ ఫరాత్తకు డిఎఫ్ఎం 91 మీ పేజ పిఎస్ఎంఏఐ మెసేజ్ కురము గెందం దెంగతి మీరేగ దేవనకంత మీరేగ షోగా మీ బద్ద కొల్లి వరం హాస్త మెహమానకాయకు మీరేగ మెహమాన్ తారఫ్ కొద్దేకమ విజయామ దండవం జేని ఎమ్మె హాస తారఫ్ ఎద్దివే అని మీ అమ్మ దివ్యరాజ్యగ కుళివరగ దాయరాగ వరఫాహ కొల్లివి అమ్మ అణి నంబుణదాయరవి సమీహం అదాన అన్నాని కుళివరు మతి మీరేగ మెహమానికి హఫ్సి అబ్దుల్లా హఫ్సి వరబ్బడ మరహబా మీరేగ షోయ దెన్ హఫ్సీ మీ గెనయికి కుళివర్గ వాహక దక్కాష్ కషన్ను హఫ్సీగే ముళింగ్ ఎహెం వాహక తకే మీ షోయకి మీ నుకుళదు తెరికం ఉన్న ఫరాత్తకం హాస్త షో ఇవ్వేమ ఏ దాయరాగ తెరే హఫ్సీ ఆయకు బేవరు బేవరు వాహక దెక్కిం ఒత్తీమ హఫ్సీ అస్తు మెహమానుక మీ గెని హమ ఎగ్గుతక మీ కుళివర్గ మీహక వెగెనెన్ను కురియం హఫ్సీ ఆయకు హమ ఇతరు వాహకత దక్కాదాన హఫ్సీకి బేవరు వాహక మిరేగ ఇవిగిందానే ఏకం కేగ కురిం నన్నోట్ కురం ఫుర్సత్ దెము లవైక ఫోహ బద్ద కొల్లాడు
2: ನುದಿ ಏಕೆ ಮೆಗಹರ್ಟ್ಸ್ ದಿವೆ ಎಫ್ಎಂಗೆ ಕೊಮ್ಮೆ ಗಡಿಯರೆಗೆ ಫುರತಮ ಲವೇಕವೆಸ್ ದಿವೆ ಅಮಿಲ್ಲರಾಗಿ ಲವೇ.

అది ఎవరెంగె బహెక్కంగా అన్ననివి బస్త ఎవరెన్ దెన్నెవం మెనువీనువే అళమింగె వెరిరస్కలా కోయ్ అళమింగె ఫాఫతకాయ్ అళమింగె కంతవుగా హద్దు ఫహన్ అళా దీంగె కు అళమెన్న ఫుస్సవాందేవ్ అది అళమింగె ఫ్యాతిలత సాబితు కురవ్వాందేవ్ అది కాఫిరు వెగంవా మీస్తకుంగె మచ్చ అళమెన్న